0: This is Ragam 27DTH, Indian Classical Music Channel.
1: మీరు వింటున్నారు భారతీయ శాస్త్రీయ సంగీతాన్ని డిటిహెచ్ పై నిరంతరం మీకు అందించే ఛానల్ రాగం.
2: This is Ragam, a 24/7 DTH, anytime Indian music.
3: కర్ణాటక శాస్త్రీయ సంగీత కార్యక్రమంలో శ్రీ ఏ శబరి గిరీష్ గాత్ర కచేరీ వింటారు. వాద్య సహకారం వైలిన్పై శ్రీ బి నరసింహస్వామి, మృదంగంపై శ్రీ ధన్వాడ అనంతరావు.
4: Listen to a Carnatic classical vocal recital by Shri A. Sabari Girish. He is accompanied on violin by Shri B. Narasimha Swami and on mridangam by Shri Dhanwada Anantrao.
3: Karyakramamlo munduga vinandi Maha Ganapate Natanarayani Ragam Adi Talam Muthu Swami Dikshitar Kriti.
4: Shri Sabari Girish begins his vocal recital with a composition in rag Natanarayani Maha Ganapate, set to Adital, composed by Muthuswami Dikshitar.

0: ఇప్పుడు వినండి త్యాగరాజస్వామి కృతి మనసులోని మర్మము వరమురాగం ఆదితాళం.
1: యు విల్ నౌ లిసన్ టు ఎ కంపోజిషన్ ఇన్ రాగము మనసులోని మర్మము సెట్ టు ఆదితాళ్, కంపోజ్డ్ బై సెయింట్ త్యాగరాజా.

0: ఇప్పుడు వినండి వెతకవో చిత్తమా అన్నమాచార్య కీర్తన షణ్ముఖ ప్రియరం ఆదితాళం.
1: లిసన్ టు వెతకవో చిత్తమా, ఎ కంపోజిషన్ ఆఫ్ అన్నమాచార్య ఇన్ రాగ్ షణ్ముఖ ప్రియా, సెట్ టు ఆదితాళ్.

0: కార్యక్రమంలో చివరిగా వినండి పాలించు శర్వాణి, కాజిరాగంలో రంగస్వామి పిళ్ళై రచన, రూపక తాళం.
1: శ్రీ శబరి గిరీష్ కంక్లూడ్స్ హిస్ వోకల్ రిసైటల్ విత్ ద కాంపోజిషన్ ఆఫ్ రంగస్వామి పిళ్ళై, పాలించు శర్వాణి ఇన్ రాగ్ కాంభోజీ సెట్ టు రూపక్ తాళ్.

0: కర్ణాటక శాస్త్రీయ సంగీత కార్యక్రమంలో మీరింతవరకు శ్రీ ఏ శబరి గిరీష్ గాత్ర కచేరీ విన్నారు. వాద్య సహకారం వయలిన్పై శ్రీ బి నరసింహస్వామి, మృదంగంపై శ్రీ ధన్వాడ అనంతరావు.
1: You were listening to a Karnataka classical vocal recital by Shri A. Sabari Girish. He was accompanied on violin by Shri B. Narasimha Swami and on mridangam by Shri Dhanwada Anantarao.
2: Ee karyakramam Bharatiya Shastriya Sangeetanni DTH pai nirantaram meeku andinche Ragam channel kosam Akashavani Hyderabad kendra samarpana.
3: This program was contributed by All India Radio Hyderabad. For Ragam 24/7 DTH, anytime Indian music.

0: This is Ragam 24/7 DTH Indian Classical Music Channel.
1: Ragam 24/7 Anytime Indian Music. In today's devotional music program, you'll be listening to Lakshmi Nrisimha Karavalamba Stotram and Narayana Tirtha Tarangalu.
2: Ragam Nirantara Bharatiya Sangeetha Sravanti. ఈ నటి భక్తి సంగీత కార్యక్రమంలో లక్ష్మీ నృసింహ కరావలంబ స్తోత్రం నారాయణ తీర్థ తరంగాలు వింటారు.

0: Ragam 24/7 anytime Indian music. Today's devotional music program, you have just heard Lakshmi Nrisimha Karavalamba Stotram and Narayana Teertha Tarangalu. This program came to you from the studios of All India Radio Vijayawada for Ragam 24/7 anytime Indian music.
1: Ragam Nirantara Bharatiya Sangeeta Sravanti. Inati Bhakti Sangeeta Karyakramamlo Lakshmi Nrisimha Karavalamba Stotram Narayana Teertha Tarangalu vinnaru. నిరంతర భారతీయ సంగీత స్రవంతి రాగం ఛానల్లో ప్రసారమైన ఈ కార్యక్రమం ఆకాశవాణి విజయవాడ కేంద్ర సమర్ణ

0: This is Ragam 24/7 DTH Indian Classical Music Channel.
1: మీరు వింటున్నారు భారతీయ శాస్త్రీయ సంగీతం డిటిహెచ్ పై నిరంతరం మీకు అందించే ఛానల్ రాగం.
2: This is Ragam, a 24/7 DTH, anytime Indian music.
3: కర్ణాటక శాస్త్రీయ సంగీత కార్యక్రమంలో శ్రీ రామ్నాడ్ కృష్ణన్ గానం వింటారు. వాద్య సహకారం వయలిన్పై శ్రీ టి వీరరాఘవన్, మృదంగంపై డాక్టర్ ఎల్లా వెంకటేశ్వరరావు.
4: Listen to a Karnataka classical vocal recital by Shri Ramnad Krishnan. He is accompanied on violin by Shri T. Veeraraghavan and on mrudangam by Dr. Yella Venkateshwar Rao.
3: Karyakramamlo vini Ramani samanam evaru Karahara Priraganlo Tyagaraja Swami kruti Rupakatalam.
4: Shri Ramnad Krishnan renders a

0: కర్ణాటక శాస్త్రీయ సంగీత కార్యక్రమంలో శ్రీ రామ్నాడ్ కృష్ణన్ గానం విన్నారు. వాద్య సహకారం వయలిన్పై శ్రీ టి వీరరాఘవన్, మృదంగంపై డాక్టర్ ఎల్లా వెంకటేశ్వరరావు.
1: యు ఆర్ లిస్నింగ్ టు

0: ఇప్పుడు వినండి షణ్ముఖ ప్రియరాగంలో పట్నం సుబ్రహ్మణ్యయ్య రచన మరివేర దిక్కెవరయ్య రామ ఆదితాళం.
1: యు విల్ నౌ లిసన్ టు మరివేర దిక్కెవరయ్య రామ, ఎ కాంపోజిషన్ ఆఫ్ పట్నం సుబ్రహ్మణ్య అయ్యర్ ఇన్ రాగ్ షణ్ముఖ ప్రియ, సెట్ టు ఆదితాళ్.

0: మనసు నిల్ప శక్తి లేకపోతే త్యాగరాజస్వామి కృతి అభోగి రాగం ఆదితాళం.
1: లిసన్ టు ఎ కాంపోజిషన్ ఇన్ రాగ్ అభోగి. మనసు నిల్ప శక్తి లేకపోతే, సెట్ టు ఆదితాళ్, కంపోజ్డ్ బై సెయింట్ త్యాగరాజా.

0: కర్ణాటక శాస్త్రీయ సంగీత కార్యక్రమంలో మీరింతవరకు శ్రీ వాంచియం మణి అయ్యర్ గానం విన్నారు. వాద్య సహకారం వయలిన్పై మధురై శ్రీ ఎస్ బాలసుబ్రహ్మణ్యం, మృదంగంపై టాంజూర్ శ్రీ ఎస్ సుబ్రహ్మణ్యం, మోర్సింగ్పై శ్రీ వాంచియం కె గోపాలన్.
1: You were listening to a Karnataka classical vocal recital by Rivanchiyam Mani Iyer. He was accompanied on violin by Madurai Shri S. Balasubramaniam, on Mridangam by Tanjor Shri S. Subramaniam, and on Morsing by Shri Vanchiyam K. Gopalan.
2: Ee karyakramam Bharatiya Shastriya Sangeetanni DTH pai nirantaram meekandinche Ragam channel kosam Akashavani Hyderabad.